దుఃఖ పరహార సహసోచీత్ తన మనసొంప కృష్ణ ప్రీత తీతర ఏక అనేక అసంఖ కర్మ తర్మ బహు సంఖ అసంఖ బిన పయ భక్తి జన్మ బిరంత హర గుణ గావ మిల పరమారంత ఆప మరే మారే పియాప్ ఆప ఉపాయ థాప్ ఉత్తాప్ సిట్ ఉపాయ జ్యోతి తూ జాత శబ్ద విచార మిలన నహి ప్రాత సూతక అగన పఖే జగ ఖాయ సూతక జల తల సబ గీతాయ నానక సూతక జన్మ మరీజే గుర ప్రసాది హరస పీజే రాగ అస మహల్లా పహలా ఆ విచారే సో పరఖే హీరా ఏక దృష్ట తారే గుర పూరా గుర మానే మన తే మన తీరా ఐసా సౌ సరా పీ కర సచీ నగర ఏక లివ తర రహావ ఉంజీ నామ నిరంజన సార నిర్మల సాజ రత్తా పైకార సిబత సహజ కర గుర కరతార ఆసా మనసా సబ జలాయ రామ నారాయణ కయ కహాయ గుర తే వాట మహల కర పాయ కంచన కాయా జ్యోత అనూప తిరపవన దేవా సగల స్వరూప మయ సో తన పల్లే సాచ అకూట పంచ తీన నవ చార సమావే తరణ గగన తల తార రగావే బార జాతో ఉల్ట పరావే మూర్ఖ హోయ న ఆఖీ సూజే జే వారస నీ కయా బూజే పేతా మాతా జగ సో లూజే ఊతమ సంగత ఊతమ హోవే గుణ కో తావే అవగుణ తోవే బిన గుర సేవే సహజన హోవే హీరా నామ జవే హరలాల మన మోతీ హై తసకా మాల నానక పరఖే నదర నిహాల ఆసా మహల్లా పహలా గుర్ముఖ గ్యాన ధ్యాన మన మాన గుర్ముఖ మహలీ మహల పశాన గుర్ముఖ సురత శబ్ద నీసాన ఐసే ప్రేమ భగత విచారీ గుర్ముఖ సచా నామ మురారీ అర్హావ్ ఆయ నిస నిర్మల థాన సుథాన తీన పవన నే కేవల గ్యాన సాచే గుర్తే హుం పశాన సాచా హరఖ నాయి తే సోగ అమృత గ్యాన మహారస పోగ పంచ సుమాయి సుఖీ సవలోక సగలీ జ్యోత తేరా సవ కోయి ఆపే జోడ విశోడే సోయి ఆపే కర్తా కరే సుహోయి తాయ ఉసారే హుకుమ సుమావే హుకుమో వర్తే జ్యోత పావే గుర్ బిన పూరా కోయ నా పావే బాలక బిరద నా సురత ప్రాణ పర జో బిన బూడే అవ మహాన బిన నావే క్యా లహేస నిదాన ఇస్ కా ఆన తాన సహజ నా జానా పరమ పులానా ఫిర పశతానా గర్ పాగీ బౌరా బౌరానా బూడత జగ దేఖ్యా తౌ డర్ పాగే సద్గుర రాఖే సేవడ పాగే నా